మూర్ఖ ముగ్ధా జన్మ భయా ప్రణవత నానక దనికి శరణా జనతో నాహి విస్తరయా ఆస్తా మహల్లా పంజవా పై పరాపత మానుఖ దేహురియా గోవింద మెలణ కియే తేరీ వరియా అవర కాజ తేరక తన కామ మిల సాధ సంగత పజ కేవల నామ సరంజా మిలాగ భవ జల తరణ కై జన్మ మృథా జాత రంగ మాయా కై రహౌ జప తప సంజమ ధర్మ నా కమాయా సేవా సాధనా జాన్యా హర రాయా కహు నానక హమ నీచ కర్మా శరణ పరే కీ రాఖో శర్మా పాతశాహీ దసవీం కవ్యో బాజ బేంతీ చౌపై హమరీ కరో హాత దరచా పూర్ణ హోయ చిత్త కీ ఇచ్ఛా తవ చరణన మన రహే హమారా అపనా జాన కరో ప్రతపారా.